వచ్చేల్ చెంగపారచేల్ వచ్చిని ఇబీరులో ఇకుమి పుంగియుము మెచ్చిమి మరాజ్ ఎంతో కరిగి పెట్టి యుగ్ మెచ్చి ముగ్గి మరాజ్ యుగ్గి పెవిచ్చుపే కకారే డోంపి మానల టెంపరుబా ఇరిమి లోయిన్ మొక బిగి డోంపి టింక్ టిరిని మీ బొల్లు బాగికెన్ పియన్ ఎరయ్యచు.